అంబికరా చౌడయ్యా మడివాళామా చెయ్యా మహాదేవి యొక్క జనిసిన నాడు వీరనారాయణన కింకరగదుగిన నారణప్ప జనిసిన నాడు గిన నారణప్ప జనిసిన నాడు నమ నారణ జనిసుత హనుమంత జనిసిద అంజనిసుత హనుమంత జనిసిద సుందర చలువ కన్నడ నాడు సదమల హృదయద సదమల హృదయద విద్యారణ్యరు పొన్ని